0: Morning Raga is powered by LemFi. Sending money back home just got smarter, faster, and way more rewarding with LemFi.
1: చక్కని పాటలు, కమ్మని మాటలు ఈరోజు వినటానికి ఆసక్తితో ఉన్న మా శ్రోతలందరికీ ఓ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ఎ బిగ్ నమస్తే. మీరు వింటున్నారు ద వాయిస్ ఆఫ్ ఆర్జే విజేత. ఫర్ ఎంక్వైరీస్ కాల్ ఆ ప్రొడ్యూసర్ విజయ్ ఎట్ 416-356-8529. మీరు మమ్మల్ని మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. అలాగే మా యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఇంటర్వ్యూస్ అండ్ కాంటెస్ట్ డీటెయిల్స్, అప్డేట్స్ అన్నీ పొందొచ్చు. మా షోని మీరు లైవ్గా వినటానికి మీ స్మార్ట్ ఫోన్స్లో సిఎంఆర్ ఎఫ్ఎం ఆర్ ట్యూనిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 101.3కి ట్యూనిన్ అవ్వండి. మార్కెటింగ్ ఎంక్వైరీస్ అండ్ అడ్వర్టైజింగ్ ప్యాకేజెస్ కోసం కాంటాక్ట్ ఆ క్రియేటివ్ డైరెక్టర్, ఆల్వేస్ ఎనర్జెటిక్ మిసెస్ మృదుల గారు ఎట్ 647-622-6743. ఈ రోజున ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ గెస్ట్ ఆర్జే విత్ మీ, తేజశ్రీ. పక్కా హైదరాబాది, తెలుగమ్మాయి, సాఫ్ట్వేర్ డెవలపర్ బై ప్రొఫెషన్ అండ్ కాంటెంట్ క్రియేటర్ బై ప్యాషన్. ఎక్స్ప్లోర్ విత్ తేజు అన్న తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా చక్కటి డ్యాన్స్ రీల్స్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ కాంటెంట్ని ప్రజెంట్ చేస్తుంది. సో తేజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ 10,000+ ఫాలోవర్స్. ఐ ఫాలో యువర్ పేజ్ అండ్ యువర్ కాంటెంట్ ఈస్ సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే ఆన్ మార్నింగ్ రాగా తెలుగు ఎఫ్ఎం.
2: హలో ఎవ్రీవన్, ముందుగా మార్నింగ్ రాగా లిజనర్స్కి అ వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజేత ఫర్ దాట్ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. ఈరోజు ఇలా గెస్ట్ కోఆర్జేలాగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ కన్వర్జేషన్.
1: మీ టూ తేజు, వెరీ వెరీ ఎక్సైటెడ్. ముందుగా ఈ అద్భుతమైన పాటతో మన షోని మెదలు పెడదాం, తర్వాత ఎన్నో కబర్లు చెప్పుకుందాం. వింటూనే ఉండండి మార్నింగ్ రాగా 101.3 ఎఫ్ఎం.

0: మన అమ్మ. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఇందాక మీరు విన్న పాట అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమా నుండి. మ్యూజిక్ కంపోజ్ అండ్ పాడింది చక్రి గారు అండ్ లిరిక్స్ని అందించింది పెద్దాడమూర్తి గారు. ఐ మైసెల్ఫ్ ఇస్ వెరీ గ్లాడ్ టు బీ అ మామ్. ఇట్స్ అ ప్లెజర్ అండ్ అ ప్రెజర్. ప్లెజర్ ఎందుకు అంటే, విరాజ్ని చూస్తుంటే ఒక అద్భుతం మూడేళ్ల బాబు రూపంలో నా ముందు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. విరాజ్ మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్, కేరింగ్, చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటూ, దాన్ని గంభీరంగా ఆలోచిస్తూ, సందర్భానుసారంగా మాట్లాడుతూ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే.
1: ప్లెజర్ అన్నారు, బాగుంది. మరి ప్రెషర్ ఎందుకు విజేత?
0: ఏం చెప్పను తేజు, ఫుల్ హైపర్ యాక్టివ్, క్షణంలో విధ్వంసం, కుదురుగా కూర్చునే ప్రసక్తే లేదు. విరాట్ చెప్పిన మాట నేను రంజిత్ వినాలి, వినకపోతే మాకు వార్నింగ్ దెబ్బ అని.
1: అమ్మో, నాకు నా ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం అవుతుంది విజేత.
0: అన్నం తినిపించాలి అంటే చందమామ కథలు కాదు, పోలీస్ కథలు చెప్పాలి. విరాజ్ లేచినప్పటి నుండి నాప్ టైం వరకు ఆన్ టోస్ ఉండాలి. అయినా వెయిట్ తగ్గట్లేదు తేజు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. స్కూల్లో టీచర్ కంప్లైంట్స్, ప్లీజ్ వర్క్ ఆన్ హిస్ లిజనింగ్ స్కిల్స్ అని. వాళ్ళకేం చెప్తాం, ఇంట్లో విరాజ్దే పై చేయి అని. అలా ఒక బుక్కే రాయొచ్చు తేజు, విరాజ్ లీలలు అని. ఎంతైనా ఈ నాటీనెస్ అండ్ నిఫ్టీనెస్లో ఒక మజా ఉంది, ఒక సంతృప్తి ఉంది. మై తోటి మదర్స్ కనెక్ట్ అయ్యారా మీరు కూడా నా మాటలకి?
1: ఐ ఆమ్ ష్యూర్ అందరూ మదర్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అనుకుంటా విజేత.
0: ఇప్పుడైతే ఈ చిన్న బ్రేక్ తీసుకుందాం, దాని తరువాత 90s కిడ్స్ అండ్ జెన్జీస్ ఆలోచన ప్రక్రియ అండ్ మదర్హుడ్ పైన వారి అప్రోచ్ ఏంటో మాట్లాడుకుందాం.
2: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
3: బ్లెమ్ ఫైవ్ ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా బ్లెమ్ ఫైవ్.
2: బ్లెమ్ ఫైవ్ ఎందుకు?
3: 0% మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
2: బ్లెమ్ ఫైవ్
3: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యు గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
2: Vegam, nammakam, faladayakam. Lemfai.
3: Moving your money the right way. Next time, meeru Canada nundi double pampala, just one name, Lemfai.
4: Lemfai. Fast money, happy homes.
5: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిసిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాట్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
6: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూస్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
5: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
6: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిసిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
7: వసంతం సూపర్ మార్కెట్, డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
8: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం, 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
7: Inti ruchi meeku marinta cheruvaga.
9: Mee manasulo unna aasalu maatalato kaadu oka aabharanamto baita pettandi. Malabar Gold and Diamonds Mine Diamond Festival lo meeku nachina diamond jewelry konadaniki ide saraina samayam. మీరు కొనే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
0: హే లిజనర్స్, మీరు వింటున్నది మన టొరంటోస్ వన్ అండ్ ఓన్లీ తెలుగు ఎఫ్ఎం మార్నింగ్ రాగా 101.3. సో తేజు, నువ్వు జెన్జీ కదా, ఐ నో యూఆర్ న్యూలీ మ్యారీడ్, బట్ నీ అబ్జర్వేషన్లో జెన్జీస్ అండ్ 90s బోర్న్ మదర్స్ ఎలా ఉన్నారు? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దెమ్?
1: వావ్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు విజేత. జెన్జీ మదర్స్ ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ మదర్స్. అన్ని స్టీరియోటైప్స్ని పక్కన పెట్టి ఒక అమ్మలాగా మాత్రమే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తున్నారు,

0: బట్ సేమ్ టైం వాల్యూస్ కూడా నేర్పిస్తున్నారు. జెన్జీ మామ్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్నారు, ట్రెండ్స్ ఫాలో అవుతారు, కొన్నిసార్లు మన పవన్ కళ్యాణ్ లాగా ట్రెండ్స్ కూడా సెట్ చేస్తున్నారు, అండ్ కొన్నిసార్లు పిల్లలతో కలిసి రీల్స్ కూడా చేస్తున్నారు. మెంటల్ హెల్త్, సెల్ఫ్ లవ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇలాంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ కోసం కూడా టైం ఇవ్వడం నేర్చుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే జెన్జీ మదర్స్ అంటే మోడర్న్గా ఆలోచించి ఎమోషనల్లీ స్ట్రాంగ్ అండ్ చాలా లవ్వింగ్గా ఉండే బ్యూటిఫుల్ జనరేషన్ ఆఫ్ మదర్స్. ఏమంటారు విజేత?
1: వెరీ వెరీ ట్రూ తేజు, చాలా చక్కగా విశ్లేషించి చెప్పావు లేటెస్ట్ మదర్స్ గురించి. యాజ్ ఎ మామ్ ఆఫ్ జెన్ ఆల్ఫా, ఈవెన్ దో వీఆర్ ప్రయారిటైజింగ్ ఆర్ సెల్ఫ్స్, కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ ఐ హియర్ వెరీ సిమిలర్ కన్సర్న్స్ ఫ్రమ్ మదర్స్ ఆఫ్ మై ఏజ్ గ్రూప్. ఒకటి, ఎకనామిక్ ఛాలెంజెస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హౌసింగ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి పిల్లలకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కాస్ట్ కూడా పెరుగుతున్నాయి. మెంటల్ వెల్బీయింగ్, ద ప్రెషర్ టు బీ ఎ పర్ఫెక్ట్ మామ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పొద్దున లేచినప్పటి నుండి జగ్లింగ్ ఇన్ బిట్వీన్ కుకింగ్, వర్క్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, క్లీనింగ్, రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయటం, పిల్లలకి టైం ఇవ్వాలి, ఒక్కొక్కసారి స్ట్రెస్ ఫీల్ చేస్తుంటాయి ఇవన్నీ. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో కిడ్స్ ఇన్అడిక్వేట్ అండ్ యాంగ్జైటీగా ఫీల్ అవుతారేమో అన్న భయం. అన్నిటికన్నా పెద్ద కన్సర్న్ ఈజ్ ఆన్ ద ఫ్యూచర్ అన్సర్టనిటీ. ఏఐతో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ పిల్లలపైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి, ఇక అలా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తేజు.
0: అబ్సల్యూట్లీ విజేత, చేంజ్ అనేది లైఫ్లో కాన్స్టెంట్, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మన జనరేషన్ మామ్స్కి ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నా అవేర్నెస్తో అండ్ పాజిటివిటీతో చాలా వరకు అన్నీ హ్యాండిల్ చేయగలుగుతున్నాం. పర్ఫెక్ట్ మామ్ అవ్వాల్సిన అవసరం లేదు, పిల్లలకి లవ్, సపోర్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్. ఏఐ అయినా ఫ్యూచర్ అన్సర్టెనిటీ ఉన్నా మన కిడ్స్కి అడాప్టబిలిటీ అండ్ కాన్ఫిడెంట్ నేర్పిస్తే వాళ్ళకి అదే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. సో వరీ అవ్వడం కంటే చేంజ్ని ఎంబ్రేస్ చేస్తూ జర్నీని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను.
1: చిన్నదానివైనా చాలా చక్కగా చెప్పావు తేజు. ఇప్పుడున్న మదర్స్కి ఏం కావాలో అది చెప్పావు. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఆన్ మార్నింగ్ రాగా 101.3 FM.

0: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ సౌత్ ఇన్ ఓషావా అండ్ మిసెస్ వాగా. విజిట్ simplysouth.ca. కమ్ హంగ్రీ, లీవ్ హ్యాపీ.
1: మీకు నోటి నొప్పి, దవడ నొప్పి, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలున్నాయా? మీ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం, డాక్టర్ అశోక్ బాబు రామ్య అండ్ అసోసియేట్స్. అత్యుత్తమ దంత చికిత్స సేవలు అందిస్తూ 20 ఏళ్ల అనుభవంతో ఇంప్లాంట్స్, బ్రేసెస్, డెంచర్స్, రూట్ కెనాల్స్, స్మైల్ మేకోవర్ మరియు ప్రత్యేకంగా టీఎంజే, ఓరోఫేషియల్ పెయిన్, స్లీప్ యాప్నియా సమస్యలకు నిపుణులైన చికిత్స.
2: విజిట్ కెనడీ రూత్ డెంటల్ సెంటర్ ఇన్ బ్రాంప్టన్, 9058461595 or క్రెడిట్ వ్యాలీ డెంటిస్ట్రీ ఇన్ మిసిసాగా, 6478253276
3: or contact Ramya Dentistry for TMJ orofacial pain and sleep apnea, 905-997-1865.
2: They speak your language. Book an appointment today for your perfect smile.
4: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్, ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైన్ దెమ్ అట్ 1050 Simcoe Street, నార్త్, ఓషవా. కాల్ 9052407796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
5: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
6: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజ అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
7: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
6: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, తమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
8: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
9: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
10: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
11: ఈ రోజు మన మదర్స్ డే సెలబ్రేషన్ ని మరింత స్పెషల్ గా మార్చడానికి మన స్టూడియోలో ఉన్నారు నిజమైన అబద్ధం టీమ్, డైరెక్టర్ శశాంక్ గారు, డిఓపి విష్ణు గారు అండ్ మన అబ్బాయి సంతోష్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ డెలివరింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఈ టీమ్ ఇక్కడ ఉండటం అబద్ధం కాదు, నిజం అని తెలియాలి అంటే శశాంక్ గారు ఆన్ 3, 2, 1, go మీరు మా లిజనర్స్కి మదర్స్ డే విషెస్ చెప్పాలి. 3, 2, 1, go.
12: A very happy Mother's Day to all listeners of Morning Raga. And I appreciate calling us and letting us discuss about our film here. Thank you.
11: Thank you so much, Andy. Movie aithe manasunu thaake vidhanga undi. Chaala adbhutanga teesaru film.
12: Thank you.
11: అండ్ ప్రతి ఒక్కరు మీ సినిమాలోని నటన, కథ, కథనం ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో శశాంక్ గారు ఒక యాక్టర్, పాడ్కాస్టర్, డిజిటల్ కాంటెంట్ క్రియేటర్, ఏ పని చేసినా అన్నిట్లలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ శశాంక్ గారితో నేను మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే నా గురించి అండ్ మా విష్ణు గురించి చాలా మినిమల్ ఇంట్రొడక్షన్, వీలైతే మమ్మల్ని అసలు కన్సిడర్ చేయకండి అని చెప్పారు. దట్ షోస్ యువర్ వెరీ గ్రౌండెడ్ అని. అండ్ ఆల్సో తను అబ్బాయి సంతోష్ అండ్ లక్ష్మి గారు అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రూ తనతో అసోసియేట్ అయ్యి ఉండడం, హీ వాజ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి ఫర్ దేర్ అసోసియేషన్. దట్ షోస్ హీస్ అ వెరీ ప్యాషనేట్ అండ్ ఆల్సో హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ కోవర్కర్స్ అని. సో మీలాంటి కళాకారులను ఇక్కడ మేము మార్నింగ్ రాగా స్టూడియోలో కలుసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో శశాంక్ గారు, ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఫిలిం చేసేటప్పుడు మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండి ఉంటుంది, అది మాతో షేర్ చేయాలి ఇప్పుడు.
12: ఫస్ట్ ఆఫ్ ఆల్, దాట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నైస్ ఇంట్రడక్షన్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
13: ఇందాక చెప్పేశారు
12: అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ విత్ ఆల్ మై టీమ్, ఫెంటాస్టిక్ పీపుల్. ఎందుకంటే వీ ఫేస్డ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ యాజ్ వీ వర్ షూటింగ్. అండ్ థ్యాంక్స్ టు విష్ణు, థ్యాంక్స్ టు సంతోష్, థ్యాంక్స్ టు లక్ష్మి గారు, థ్యాంక్స్ టు మై ఎడిటర్ కేఎస్ఎస్ గరుడ అండ్ ది అదర్ యాక్టర్స్ మేఘన, మధు, వినోద్ అన్న, అండ్ యూ నీడ్ టు హెల్ప్ యువర్
14: సరన్,
12: కమల గారు,
14: లెట్ మీ సరన్
12: సరన్ ఆల్సో, ఇంకా వీ గాట్ అదర్ ఫ్రెండ్ హూ జాయిన్ అస్ వైల్ వీఆర్ షూటింగ్, సరన్ తేజన్. సో యా, ఎవ్రీ వన్ వర్క్డ్ యాజ్ ఎ టీమ్, కైండ్ ఆఫ్ ఫ్యామిలీ లాగా పనిచేసాం ఆ మూమెంట్లో. ఇట్ వాజ్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ర్యాపో ఉండింది అక్కడ కూడా. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్, అండ్ ఐ లర్న్ గ్రేట్ డీల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ విష్ణు, సంతోష్, అండ్ లక్ష్మి గారు స్పెసిఫిక్లీ. థ్యాంక్ యూ.
11: గ్లాడ్ టు నో దిస్ అండి, దట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ అండ్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ విష్ణు గారు, మీ స్టోరీస్ బై తేజ్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మీరు చక్కటి గుడ్ కాంటెంట్ రీల్స్ని ప్రజెంట్ చేస్తున్నారు, బట్ ఈ ఫిలిం తీసేటప్పుడు మీకు ఏదైనా కష్టంగా అనిపించిన అంశం ఏదైనా ఉందా?
13: ఐ డోంట్ నో, ఇప్పుడు ఇలా చెప్తే ఆయన ఫీల్ అవుతారేమో, కానీ దిస్ వాజ్ మై ఈజియెస్ట్ ప్రాజెక్ట్ టిల్ డేట్. లైక్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఎట్ 12:30 ఇన్ ద నూన్ అనుకుంటా. హీ కేమ్ టు మై హౌస్, హీ పిక్ మీ అప్, అక్కడ షూటింగ్ స్టార్ట్ చేస్తే బై 9:00 వీ వర్ డన్.
11: ఓ వావ్.
13: లైక్ వీ షాట్ ఎట్ 4 డిఫరెంట్ లొకేషన్స్, అన్ని లొకేషన్స్లో కూడా వ్రాప్ అయిపోయింది షూట్. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను ఇదివరకు, ఐ థింక్ దిస్ ఇస్ మై 11th or 12th వన్ సో ఫర్, బట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ ఐ రియల్లీ లైక్ ద వే హీ ప్లాన్డ్. అండ్ వెన్ హీ ఇనీషియల్లీ అప్రోచ్ మీ, ఐ వాజ్ స్కెప్టికల్, ఎందుకంటే ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ రాంగ్ వే, కానీ కన్సిడరింగ్ హిస్ ఏజ్ అండ్ ఆల్ రైట్, ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా చాలా ఏంటేంటో మాట్లాడారు. అంటే మన అంటే ఏజ్ గ్రూప్ తోటి ఎలా మ్యాచ్ అవుతుందో నాకు అర్థం కాలేదు వర్కింగ్. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ ఐ గాట్ టు నో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దాట్ యూ కెన్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ఇఫ్ యూ నో దట్ ఆర్ నాట్, ఎంటైర్ మూవీ వాజ్ లైవ్ డబ్డ్, దేర్ వాజ్ నో డబ్బింగ్. దట్ వాజ్ ద ఛాలెంజింగ్ పార్ట్. లైక్ ఎవ్రీ యాక్టర్ వాజ్ వేరింగ్ అ మైక్ during the shoot.
11: Nice.
13: And all the dialogues were captured live. So he messed up konni saarlu santosh because endukante sagam cheptadu sagam mingestadu malli we had to redo couple of times, but yeah, everybody performed really well. Nenu aithe surprise ayanu because every actor is they don't have previous experience.
11: Correct.
13: Everybody is doing it for the first time kada. I really liked working with them.
11: True, Vishnu garu meer cheppedi, endukante nenu kuda film chusanu akkade, ekkada kuda mee film lo Shashank garu the first time laaga anipinchaledu, including actors as well, Santosh Kani and the actress of the film Lakshmi garu andaru, it was so natural. And it's good to know that adintha live dubbing anesi, ante dubbing ledu, it's a live dialogue delivery anedi. So manchi interesting vishayanni chepparu. అండ్ సంతోష్ గారి దగ్గరకు వద్దాం ఇప్పుడు. సో సంతోష్, ఐ థింక్ ఇప్పుడు మన షో వింటున్న లిజనర్స్కి చాలా సుపరిచితుడు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అబ్బాయి సంతోష్ ద్వారా కామెడీ రీల్స్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన మంచి విషయాలని అడ్రస్ చేస్తూ ఉంటారు, కరెక్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వైబ్ హౌస్ ఈవెంట్స్ ఫౌండర్ సంతోష్, కొత్తగా డీజే సంతోష్ అబ్బాయి సంతోష్గా ఆరంగ్రేటం చేశాడు. అండ్ ఇప్పుడు ఒక యాక్టర్గా కూడా ఏ రోల్ని చేసినా తన 100% ఇస్తూ డెడికేషన్తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సంతోష్. సో చెప్పండి సంతోష్, ఇప్పుడు మీరు ఈ ఫిలిం చేయడానికి ఏమైనా హోంవర్క్ చేశారా?
14: యా, ముందుగా మార్నింగ్ రాగా లిజనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ మదర్స్ డే. అంటే కొత్తగా 90s కిడ్స్ మదర్స్ అయిన వాళ్ళందరికీ కూడా, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈ ఫిలిం, ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి శశాంక్ గారి దగ్గరికి వచ్చి ఒక స్టోరీ ఉంది అని చెప్పినప్పుడు ఓకే చెప్పండి అని చెప్పాను. సో చాలా చిన్న కాన్సెప్ట్ చిన్నగా చెప్పేశారు, అయిపోయింది. దాని తర్వాత మాకు మమ్మల్ని జూమ్ మీటింగ్ పిలిచారనమాట. సో ఫస్ట్ అసలు స్టోరీ ఏంటి, తర్వాత ప్రిపరేషన్ ఏంటి, తర్వాత ఎవరెవరు యాక్టర్స్, తర్వాత ఫిమేల్ లీడ్ కావాలి లక్ష్మి గారు కానీ, అండ్ ఆల్సో ద మ్యూజిక్, మ్యూజిక్ ఆయనే అనుకున్నారు, ఆయనే డిజైన్ చేసుకున్నారు, తర్వాత సాంగ్ కూడా ఆయనే రాసుకున్నారు. అంటే హీ మెట్ ఆల్ ది నెట్వర్క్, లైక్ డిఫరెంట్ పీపుల్ దగ్గర తీసుకొచ్చారు, అండ్ లక్ష్మి గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఆయనకి. సో వన్ డేలో మేము 11 స్టార్ట్ చేసాము, అండ్ ఈవినింగ్ ఐ థింక్ 9:00 వ్రాప్ అప్ చేసాము. అండ్ ఎవ్రీబడీ ఇస్ న్యూ
12: 11
14: అది కూడా చలిలో, సెప్టెంబర్ నవంబర్.
12: నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ అవుట్. సో యాజ్ విష్ణు వాజ్ సేయింగ్, వెన్ యాక్చువల్లీ హీ హ్యాస్ అవుట్డోర్ డైలాగ్స్ అండి, అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ స్నో ఫాల్ ఇన్ ఫర్ ద సీజన్, అండ్ ఇట్ వాస్ హెవీ ఫస్ట్ నవంబర్ 27th, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఆ టైంలో ఇట్ వాస్ వెరీ హెవీ స్నో ఫాల్ అండ్ పూర్ ఫెలో హ్యాడ్ టు స్టాండ్ ఇన్ అండ్ వీ మేడ్ హిమ్ లైక్ కోట్ వేసుకుని రకరకాల యాంగిల్స్లో, ఎందుకంటే మేము ప్లాన్ చేసింది ఒకటి, బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యాడ్ అ వెదర్ ఈవెంట్ క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే హీ వాస్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ స్కార్బ్రో అండ్ వీ గాట్ అదర్ ఫ్రెండ్స్, ఇప్పుడు తన టైం కూడా చూసుకోవాలి. సో వీ హ్యాడ్ టు గో విత్ దట్ షూట్, బట్ థ్యాంక్ఫుల్లీ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆఫ్ విష్ణు అండ్ హెల్ప్ ఆఫ్ సంతోష్, వీ వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ ప్రెటీ వెల్. వన్ ఆఫ్ ది లవ్లీ షార్ట్స్ ఆఫ్ ద ఫిలిం వాజ్ వెన్ హీ స్పీక్స్ టు ది యునో మేఘ్న ఇన్ ద స్నో. Amazing. I kind of like the way how he captured it and how he has acted. So akade papa he had to, you know, take it mic petkoto theater ilantam cheyalsindi vachindi, but thanks you, thanks for that Santosh,
14: thanks for the opportunity as well andi. Canada lo manandarki manlantarandarki oka actor lekapothe oka cameraman, so vellandaru raavali ante vallo unna talent badiki raavalante డైరెక్టర్ లాగా ఒక రోల్ తీసుకుని ఒక రిస్క్ చేయడం అనేది, అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. సో సిఎల్టీవీ ఛానల్ ఉంది దీనికి, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, మనందరం ఫాలో అయ్యి అప్డేట్ అవ్వాలి, ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామందిని ఎంకరేజ్ చేయడానికి ఈయన ముందుంటారు. ఎందుకంటే సో థ్యాంక్స్ టు యూ అండ్ విష్ణు, హీస్ అమేజింగ్. అంటే విష్ణు ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేశాను అనమాట దీనికి,
12: అంటే తను డైరెక్టర్ కూడా.
14: యా, సో బేసికల్లీ డైరెక్టర్ కన్నా వాయిస్ ఎక్కువ ఉంటుంది విష్ణుది.
13: ఎడిటర్ వాస్ కాన్స్టెంట్లీ కంప్లైనింగ్, అంటే సంతోష్ ఒక డైలాగ్ చెప్పి ఫినిష్ చేస్తాడు, రే తప్పు చెప్పవరా అని వెంటనే నాది వస్తుంది మైక్.
14: సో హీ వాజ్ మై స్కూల్ మేట్
12: అన్నమాట,
13: వి స్టడీ టుగెదర్, తర్వాత వి వెంట్ అవర్ ఇండివిజువల్ వేస్, కానీ ఈ సెట్ లో వి మెట్ ఈచ్ అదర్ ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్.
11: సో మంచి శశాంక్ గారు, మీరు యునైట్ కూడా చేశారు, మీరు
14: అనుకోకుండా.
13: బట్ యా, హీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండి. అంటే జోక్స్ అపార్ట్ కానీ, వి టోల్డ్ యూ దట్ వి పుల్డ్ ఇట్ ఆఫ్ ఇన్ వన్ డే కదా, దట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఐ జాయిన్ వన్ ఆఫ్ హిస్ సెషన్స్, so he conducted these meetings, Zoom meetings every day for 1 hour,
11: okay,
13: where he brought in all the actors together to run over their lines, and this is something I never seen before, and at least with the people that I worked with.
11: Correct.
13: Endukante maantha kuda koncham oka generational energy untadi kada, where we are like okay chesedam idu avatledu ante we will immediately be like okay marcheddam, but he is not like that, and he is adamant anamata. Roju 1 hour, everybody, all the actors, they took out their time 9 to 10, one week consistent ga join ayi, everybody went through their lines. Nenu anukunna em chestunnaru idantha naku ardham kaledu, ante for me that kind of work is totally new, but when we started shooting, that's when I realized why he did that. Endukante chaala smooth ga everywhere oka set ki ellemo ante, we shot at 4 different locations, everywhere 1 hour lo wrap.
11: Oh, wow.
13: Because everybody is familiar with their lines. Vallu em cheppala vallaku telusu.
11: So, my workshop chala help ayindi Shashank garu. And
13: yeah,
11: pre-preparation anedi, that helped a lot. And it's very evident with the film as well. So, Krushito Nasti Durbhiksham annattuga, mee Krushi, meeru conduct chesina workshop chala easy ga, flawless ga, one day lo ayipoyindi. And Santosh, ippudu meeru cheppandi, film chusaka as a first time actor, meeku ela anipinchindi?
14: సో నాకైతే ఎవరో థర్డ్ పర్సన్ చూసినట్టు అనిపించింది. అనిపించింది అనమాట. ఎందుకంటే స్పెట్స్ పెట్టుకొని చాలా సటిల్గా అమాయకంగా యాక్ట్ చేయడం అనేది నా ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో అంటే నేను గుర్తుపట్టలేకపోయా. సో హోల్ ఫిలిం 14 మినిట్స్ ఉన్నా కానీ ఇట్ వాజ్ లైక్ నాకు 1 అవర్ అనిపించింది. సో 3-4 టైమ్స్ చూసినప్పుడు చూస్తున్న కొద్ది నచ్చుతూ ఉండేది అనమాట. సో అట్ ది ఎండ్ సాంగ్తో ఎండ్ అవ్వడం. సో రోజు ఫోన్ చేసుకుని ఫీడ్బ్యాక్ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. వీళ్ళు ఎలా అన్నారు, 30-40 ఎలా అన్నారు, 40-50 ఏజ్ గ్రూప్ ఎలా అన్నారు, 60 అబో ఉన్న వాళ్ళు అయితే సూపర్ అమ్మ సెంటిమెంట్ అయితే అదిరిపోయింది, మాకు చాలా హార్ట్ టచ్ అయ్యింది, ఎమోషన్స్ కానీ ఇవన్నీ అని చెప్పడం. సో ఆయన అనుకున్నది ఏంటంటే అబో 50కి నచ్చుతుంది, వాళ్ళకే మనది మెయిన్ అని చెప్పి. సో వాళ్ళకి కాదు 40 కూడా నచ్చింది, అలాగే 20-30 ఉన్న వాళ్ళు కూడా నచ్చింది, 30 అబో కూడా నచ్చింది. సో అందరికీ నచ్చింది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఇదంతా మాకు ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈసారి ఎవరైనా వచ్చి వర్క్షాప్స్ ఉన్నాయి మనకి అంటే ఆబ్వియస్లీ ఇవి మనం అటెండ్ అవ్వాలి.
12: ఐ వాంట్ టు బ్రింగ్ వెరీ క్విక్లీ తెలుగు తల్లి ఫౌండర్ లక్ష్మీ రాయవరపు గారు ప్రెసెన్స్ హియర్ బికాస్ అన్ఫార్చునేట్లీ షీఈ్ సిక్ అండ్ షీఈ్ అనేబుల్ టు కమ్. సో ఈ స్టోరీ తను రాశారు, దాంట్లో ఒక పాట తను రాశారు, అండ్ యునో షీ యాక్టెడ్ అమేజింగ్లీ. ఒక అసలు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ఎవరు తను లక్ష్మి గారి యొక్క ఒరిజినల్ పర్సనాలిటీకి ఈ మూవీలో ఉన్న పర్సనాలిటీకి జమీన్ ఆస్మాన్ కా ఫరక్ ఉంది హైదరాబాద్ స్టైల్
13: సింగిల్ టేక్
12: అమేజింగ్ అసలు. థ్యాంక్స్ టు హర్ షీఈస్ ద ఎనర్జీ, షీఈస్ అవర్ అంటే ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ దిస్. అండ్ వాట్ బెస్ట్ అకేషన్ దెన్ మదర్స్ డే, బికాస్ షీఈస్ యునో ఫెంటాస్టిక్ పర్సన్.
11: సందర్భానికి తగ్గట్టుగా మీరు రిలీజ్ కూడా చేశారు మూవీ, అంటే మదర్స్ డే స్పెషల్గా మూవీ రిలీజ్ చేయడం. అండ్ సంతోష్ అన్నట్టు ఆల్ ఏజ్ గ్రూప్స్ మీ టార్గెట్ 50+ అయినా ఎవ్రీబడి అండి. అంటే మూవీ ఎండ్ అయినప్పటికీ ఆ ఎండ్ చేసే విధానం ఒక జోవియల్ మూడ్లో, ఇది ఒక నిజమైన అబద్ధము ఆ మదర్ని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ డెఫినెట్గా ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ కిడ్ టు అ మదర్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిలిం. And I'm glad that such a nice film is directed by you. And Lakshmi Garki, special thanks. I know Tannu Morning Raga to Vijay Gar to Mrudula to association kuda chala long association Lakshmi Gardi. So thank you so much. And ippudu last and final question Shishan Garu. అభినందన ఎలా ఉంది కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఫ్రెండ్స్ అందరూ ఆడియన్సెస్ నుంచి కానీ మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది?
12: First of all, the best critic for my work is my wife, Gayatri Kalaguri. And, first of all, the best critic of my work is my wife, Gayatri Kalaguri, and my son, Rohan Shankar Madipalli. And the major support for my work has been my dad, Madipalli Dakshinamurthy Garu. So he has been guiding me with the literature part of it. So, yeah, they've been helping me out very well. And Valu actually... అప్రిసియేషన్స్ కన్నా దే వర్ ట్రయింగ్ టు ఫైండ్ వాట్ నీడ్స్ టు బి కరెక్టెడ్ అండ్ థ్యాంక్స్ టు దెమ్. అభినందన విషయానికి వస్తే ఆల్ మై ఫ్రెండ్స్ వర్ యునో హ్యాపీ, బట్ సమ్ ఆఫ్ దెమ్ సెడ్ ఓకే మేబీ ఇట్ కుడ్ బి బెటర్. బట్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లర్నింగ్స్ విచ్ హ్యావ్ టు గో త్రూ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ గివెన్ మీ ఏ క్యాండిడ్ ఫీడ్బ్యాక్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ.
11: బ్యూటిఫుల్ అండి, విన్నారు కదా. సో మనము ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు మా మార్నింగ్ రాగా లిజనర్స్కి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా ఫ్రమ్ యువర్ సైడ్, ఆల్ 3 of you?
12: అంటే మా సినిమా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ కామెంట్స్ పెట్టండి సో దట్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ప్రాజెక్ట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ పీపుల్ లైక్ అస్. అండ్ చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కెనడాలో, ఆల్ ఓవర్ తెలుగు, యూనో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ గెటింగ్ బిల్ట్ హియర్. We actually, Uday has made a movie here like Chalruj Pritham, and other platforms are also coming up pretty well. So yeah, thanks, stay with us and keep encouraging us. Thanks to Morning Raga again for giving us a platform.
11: Yes, so ippudu Shashank gari korika meraku మనందరికీ చాలా ఇష్టమైన పాట నాని సినిమా నుండి రాబోతుంది, ఓన్లీ ఆన్ మార్నింగ్ రాగా 101.3 FM.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
1: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battle Ford Road, Mississauga.
2: హాయ్ రాధిక, ఏంది అట్లున్నావు?
3: ఏ ఇండియా మస్తు గుర్తొస్తుంది, మంచి హైదరాబాద్ ఫుడ్ తినాలనుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పోయేటట్లేమో, ఏం చేద్దాం?
2: హైదరాబాద్ కూడా టొరంటోలో ఒక జబర్దస్త్ రెస్టారెంట్ ఉంది, డెక్కన్ హౌస్. నాస్టా, బిర్యానీ అండ్ చాయ్, డెక్కన్ తందూరి స్పెషల్స్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి.
3: ఇంకేంది మరి, పద పోదాం.
4: ఫర్ టేక్ అవుట్, కేటరింగ్ అండ్ పార్టీ ఆర్డర్స్, డెక్కన్ హౌస్ అట్ 19 లాప్సీ రోడ్, స్కార్బ్రో. కాంటాక్ట్ 416-297-5255.
5: ఏంటి చాలా వరీడ్ గా కనిపిస్తున్నావు?
6: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
5: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
6: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
7: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్, GTA's నంబర్ 1 జ్యువెలరీ షాప్, నియర్ మార్కమన్ స్టీల్స్, 6055 స్టీల్స్ అవెన్యూ, యూనిట్ C102, స్కార్బరో. 6479472864.
8: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్డ్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్టిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
9: Call 905-876-1095 or visit www.rightgate.com.
10: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
11: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్ నార్త్, ఓషవా. కాల్ 905-240-7796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
12: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
13: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
12: Inti ruchi meeku marinta cheruvaga.
14: Ippudu nannu join ayyaru mana parichayam segment lo Pasyanti Ananda garu. She is a Kuchipudi dancer, IT professional, content creator and founder of Avibhava Studios. Annitla kante mukhyanga she is a mom. So munduga Pasyanti garu, hearty welcome to Morning Raga. I'm very, very fortunate to have you here, Andy. Meeku Mother's Day Subhakankshalu.
15: Thank you, Andy.
14: So before Pasyanti Garu speaks, nenu ee sandarbhanga Pasyanti Garu gurinchi oka vishayam cheppali. So I met Pasyanti Garu at an event and I was emceeing for that event. So aa event lo Pasyanti Garvi 2 performances unnai Avibhava Studios nundi. Okati tana solo performance and okati tana students dwara. సో ఏ విషయంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అంటే తన అటెన్షన్ టు డీటెయిల్. ఎందుకు అంటే తను వచ్చి నన్ను ఎంక్వైరీ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు, నేను ఆర్గనైజర్స్కి ఒక స్క్రిప్ట్ ఇచ్చానండి, అది ఉందా అని. సో అది నా దగ్గర లేదు. సో దెన్ షీ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు మీ. ఎందుకు అంటే ఒక పర్ఫార్మెన్స్కి ముందు ఆ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడము చాలా ముఖ్యము ఆడియన్స్కి. ఆ నృత్యం దేనిపైన అన్న విషయము ఆడియన్స్కి తెలియాలి అన్న తన తపన ఉంది చూడండి. అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను పశ్యంతి గారి గురించి. సో మీ డెడికేషన్ అండ్ మీలాంటి కళాకారులు గురువులు ఉండటము పశ్యంతి గారు కళారంగం చేసుకున్న అదృష్టం అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో మీరు ఒక మదర్ కాబట్టి అండ్ మదర్స్ డే సందర్భంగా కూచిపూడి నృత్యం నుండి మీరు నేర్చుకున్న విలువలు ఏవైనా మీరు మీ పాపకి పాస్ ఆన్ చేయాలి అనుకుంటున్నారా?
9: తప్పకుండా అండి. యాక్చువల్లీ కూచిపూడి వచ్చేసరికి అదొక డ్యాన్స్ మాత్రమే కాదు, అదొక ఆర్ట్ విచ్ టీచర్స్ ఎమోషన్స్, డివోషన్, డిసిప్లిన్ అండ్ పేషెన్సీ అండ్ ఎవ్రీథింగ్. సో మా పాపకి డెఫినెట్లీ నేను పాస్ ఆన్ చేయాలనుకుంటాను. కానీ ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నాను, నేను ఒక డ్యాన్స్ చేస్తున్నప్పుడు పాప ఆటోమేటిక్గా అవి చూసేసి తనకి అవి తనకి అర్థం కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏమి, తన ఏజ్ వచ్చేసరికి 4 కూడా లేదు. అలాంటప్పుడు ఏ సాంగ్ అయినా తను హమ్ చేసేస్తుంది, డ్యాన్స్ చేసేస్తుంది. ఇప్పుడైతే తనకి ఏమీ అర్థం కాకపోయినా అన్నీ తనకి ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది. కానీ ఒకనొక ఏజ్ టైం వచ్చేసరికి తనకి అర్థమవుతుంది. తను అర్థమయ్యిన తర్వాత ఓకే ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ఆర్ట్ అని అనుకున్న డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గైడ్ హర్ ఇన్ దిస్ ఆర్ట్ ఇన్ అ కాన్షియస్ వే, బట్ ఇట్స్ ఆల్ అపౌట్ అవర్ ఇంట్రెస్ట్.
14: ఎగ్జాక్ట్లీ అండి, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇట్స్ ఆల్ అబౌట్ కిడ్స్ ఇంట్రెస్ట్. కానీ వాళ్ళకి ఆ రూట్ని మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది డెఫినెట్గా ఫ్రూట్ఫుల్ అవుతుంది పశ్యంతి. అండ్ అవిభవ అనేది మీ డ్యాన్స్ స్టూడియో పేరు. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు నేమ్ దట్ స్టూడియో యాజ్ అవిభవ అండ్ మీ విజన్ని అది ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది?
9: అవి అనగా సూర్యుడు, భవ అంటే భావం. సో సూర్యుడు ఎంత తేజవంతంగా మొత్తం మన ప్రపంచం అంతా వ్యాప్తి చెందాడో, అలాగే పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళలో ఉన్న భావం అంతే తేజవంతంగా మొత్తం ప్రకాశించాలనే ఒక మేనిఫెస్టేషన్తో నేను మా హస్బెండ్ ఈ పేరు పెట్టాం. సో పిల్లల నుండి ఆ భావం, డ్యాన్స్ అంటే స్టెప్స్ మాత్రమే కాదు, భావోద్వంతంగా డ్యాన్స్ చేస్తేనే కదా దానికి అందం బయటకు వస్తుంది. సో అందుకని ఆ భావంతో గట్టిగా మోటివ్ చేసి ఈ పేరు పెట్టాం.
14: నేను కూడా ఈక్వల్గా మీలాగే మేనిఫెస్ట్ చేస్తాను. సూర్యుడు ఎంత అద్భుతంగా వెలుగునిస్తాడో అవిభవ ద్వారా పిల్లలు ఈ కూచిపూడి నృత్యం ద్వారా చాలామందికి అటువంటి వెలుగును ఇవ్వాలి అనేసి. సో కూచిపూడి నృత్యం ఈజ్ డీప్లీ రూటెడ్ టు స్టోరీ టెల్లింగ్ కదా పశ్యంతి. సో మీరు ఒక 4 సంవత్సరాల వయసున్న పిల్లల నుండి నేర్పిస్తున్నారు డ్యాన్స్, వాళ్ళకి ఇది అర్థం చేపిస్తూ టీచ్ చేయడం కష్టమే. సో మీరు దాన్ని ఎలా టేకప్ చేస్తున్నారు?
9: పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్న అన్నం కన్నా అదొక డ్యాన్స్ డేట్, ప్లే డేట్ అనడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి కూర్చోపెట్టి స్టెప్స్ తాతయ్య చెయ్యమ్మ ఇలాగ ఎమోషన్ ఇది అంటే వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే వచ్చి స్టోరీలా చెప్పి, ఓకే నౌ హూ ఆర్ గోయింగ్ టు ప్లే ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ అంటే ఎవ్రీబడి దే కమింగ్ మీ అని వస్తారు. ఓకే ఇప్పుడు ఒక రాజు, ఒక డీమన్ ఉంది. రాజు అంటే ఏంటి? వీరత్వం, అదొక రసం. సో ఇలాగే ఒక కథ యాజ్ ఎ కూచిపూడి, యాజ్ ఎ స్టోరీ టెల్లింగ్ ఒక కథని వాళ్ళు నెరేట్ చేస్తూ కథలో ఉన్న మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మేము చేసాం దశావతారాలు, అందులో ఒక పాప కింగ్, లైక్ కింగ్ అండ్ పరశురాముడు ఉన్నారు. పరశురాముడు వచ్చి కిల్లింగ్ ఆల్ ద కింగ్స్. షీ ఆస్క్ కింగ్ ఇస్ అ గుడ్ పర్సన్, వై ఈస్ కిల్లింగ్, లైక్ పరశురామ ఇస్ కింగ్, వై కిల్లింగ్ ఆల్ ద కింగ్స్ అని అడిగింది. సో అంటే తను అర్థం చేసుకుంది అక్కడ, షీఈస్ నాట్ జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్ మీ. ఓకే కింగ్స్ కూడా చంపేస్తున్నారు, దే ఆర్ బ్యాడ్ కింగ్స్, గుడ్ కింగ్స్, షీఈస్ అండర్స్టాండింగ్ ఇట్. అండ్ ఇంకొక పాప వచ్చి ఓకే తను నరసింహస్వామిగా షీఈస్ కిల్లింగ్ ద అసుర. అయితే ఏం చేసాను, తను డ్రా చేసుకొని, టీచర్ ఐ హ్యావ్ అ డ్రాన్ దిస్ డయాగ్రామ్ ఆఫ్ అసుర కిల్లింగ్ ద డీమన్, షీఈస్ అండర్స్టాండింగ్ ఇట్. అంటే అంత డీప్గా వాళ్ళకి స్టోరీ లోపలికి వెళ్తే వాళ్ళు అర్థం చేసుకుని స్క్రిప్ట్గా చెప్పినా భావంతో చెప్తే చాలు, స్టెప్ మిస్ అయినా భావంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తే అది అద్భుతంగా ఉంటుంది.
14: కరెక్ట్ పశ్యంతి, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే చిన్న పిల్లలకి లాజికల్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మీరు ఏంటి ఆ పాత్ర అన్నది వాళ్ళకి చెప్పడంతో వాళ్ళకున్న అవగాహన పట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ని ఇస్తున్నారు. సో ఇట్స్ గ్రేట్ టు నో దట్ అంత చిన్న పిల్లలకి అటువంటి ఒక మైండ్ సెట్ ఉండడము. అండ్ మా లిసనర్స్కి ఇంకొక విషయం ఏంటి చెప్పాలి అంటే, పశ్యంతి గారు ఇస్ అ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ అండ్ క్రియేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. షీ హ్యాస్ మోర్ దాన్ 21,000 ఫాలోవర్స్ అండి. అండ్ తను రెగ్యులర్గా కాంటెంట్ని ప్రజెంట్ చేస్తూ చాలా గుడ్ కాంటెంట్ని తను ప్రజెంట్ చేస్తున్నారు. బట్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే పశ్యంతి, కాంటెంట్ క్రియేషన్ ఈజీ కాదు. అండ్ లివింగ్ ద మూమెంట్ అండ్ కాంటెంట్ క్రియేషన్ రెండు ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
9: అది డెఫినెట్లీ చాలా హడల్ అండి. నేనైతే ఐమ్ ఏ పర్సన్ ఆన్ లైక్ లైక్ ఏదైతే మూమెంట్ అవుతుందో దానిలో టోటల్లీ ఇమ్మర్స్ అయిపోతాను. నేను అసలు ఒక వీడియో పెట్టుకోవాలి, రికార్డ్ చేయాలన్న మెంటాలిటీ నాది కాదు. బట్ మై హస్బెండ్ టోటల్లీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్, నువ్వు ఎంజాయ్ చేయి మూమెంట్, ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, జస్ట్ యూ ఎడిటెడ్ అండ్ పోస్టెడ్ అని అన్నారు. సో ఒకనొక ఎగ్జాంపుల్ అయితే నేను లైక్ మన సందీప్ గారు ఉన్నారు కొరియోగ్రాఫర్ గారు, జటాధర మూవీకి ఒక ఛాలెంజ్ పెట్టారు ఆ సాంగ్కి. అయితే ఓకే వై డోంట్ ఐ టేక్ దిస్ ఛాలెంజ్ అనిపించి డ్యాన్స్ చేద్దాం అనుకున్నా. అయితే అది శివుడు సాంగ్ కదా, సడన్గా స్నో కూడా పడింది, ఓకే వెదర్ బాగుంది సపోర్ట్ చేసింది, బయట చేద్దాం అనుకున్నాం. అయితే ఎంతైనా మనం డ్యాన్స్ చేసాం కాబట్టి షూస్తో వేయలేం. సో ఆ స్నోలో స్నూస్ లేకుండా అసలు డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టమైంది నాకు. అప్పుడు మా హస్బెండ్ అన్నారు ఓకే ఒక పని చేద్దాం, నేను షూస్ తీసేస్తా, షూస్ తీసి రికార్డ్ చేస్తా, నువ్వు షూస్ తీసేయి, సో మన ఇద్దరం కలిసి స్వామికి డెడికేట్ చేద్దాం అని ఇద్దరం కలిసి అనుకునేసరికి ఫస్ట్ షాట్లోనే క్లిక్ అయిపోయింది. అసలు అది నిజంగా సందీప్ గారు కూడా కామెంట్ చేసి అండ్ షేర్ చేసి చాలా ఆ కంటెంట్ అయితే చాలా బాగా స్ప్రెడ్ అయింది. సో ఆ సపోర్ట్ లేకపోతే ఇక్కడ చాలా కష్టం. అదైతే మాత్రం
14: మీ హస్బెండ్ని ఈ సందర్భంగా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే మీ శ్రమని తను కూడా గుర్తిస్తూ మీ ప్యాషన్ని తను కూడా తన ప్యాషన్ లాగా కన్వర్ట్ చేసుకొని మీకు ఇంత చక్కటి సపోర్ట్ని అందించడం, యూఆర్ వెరీ బ్లెస్డ్. అండ్ సో ఫైనల్గా నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది, ఈ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీకి ఈ దేశానికి వచ్చి మీరు మీ కళ ద్వారా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు కదా పశ్యతి, దాని గురించి మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి.
9: మనమందరం ఇక్కడ ఎంత ఉన్నా డీప్లీ రూటెడ్ టు అవర్ సనాతన ధర్మం, మన ఒక కల్చర్ అన్నిటికీ మనం ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం. బట్ ఇక్కడ పిల్లలు ఇప్పుడు మీరు చూసినట్లు చిన్న చిన్న పిల్లలు వచ్చి వేదాలు చదువుతున్నారు, ఎంత బాగా చదువుతున్నారో, దే ఆర్ రిమెంబరింగ్ అస్ అవర్ రూట్స్ అగైన్. సో ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు పాస్ ఆన్ దిస్ కల్చర్ టు ద బ్యూటిఫుల్ కిడ్స్. సో ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ టు పాస్ ఆన్ ద దెమ్ అండి.
14: Yeah, we are also very blessed to have kalakarulu like you. Endukante manamu sapta samudralu daati vachina ituvanti oka ప్యాషన్ ఉన్న కళాకారులు గురువులు ఉండడము మనం కెనడాలో చేసుకున్న అదృష్టం అండి. సో పశ్యంతి గారు, యాజ్ అ ఫైనల్ వర్డ్స్ మీరు మా మార్నింగ్ రాగా లిజనర్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా?
9: ముందుగా మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఒక్క విషయం చెప్దాం అనుకున్నా కిడ్స్ అందరికీ, మదర్స్కి ఏ సర్ప్రైజు అక్కర్లేదు, జస్ట్ గివ్ దెమ్ వన్ డే బ్రేక్ ఫర్ ఎ వీక్, సో దట్ అందరు మదర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, దే విల్ గెట్ రెజోనేటెడ్ అండ్ ఆ వీక్ అంతా దే విల్ బి వెరీ హ్యాపీ అండి. సో కిడ్స్ ఆర్ యు లిజనింగ్, సో గివ్ వన్ డే break to all the mothers.
14: Wow, it's a very great suggestion Pasyanti, and thank you so much for joining us on Morning Raga. Vintune undandi Morning Raga 101.3 FM.
15: మీ మనసులో ఉన్న ఆశలు మాటలతో కాదు ఒక ఆభరణంతో బయటపెట్టండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
16: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location tho paatu parking problems lekunda mee daggari location lo Dr. Sajan and Dr. Ramya netrutvamlo athyadhunikamaina cutting edge technology tho paatu prati treatment lo personalized care, comfort, precision and a stress free experience ni pondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments pai varu icche 0% interest ఫైనాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్, యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
17: ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
6: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
5: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
6: అవునా, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
7: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ GTA's number one jewelry shop near Markham and Steeles, 6055 Steeles Avenue, Unit C 102, Scarborough, 647-947-2864.
18: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
19: లెమ్ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా లెమ్ఫై.
18: లెమ్ఫై ఎందుకు?
19: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
18: లెమ్ఫై
19: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యు గెట్ 10% ఆఫ్ ఆన్ మినిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ $100 అండ్ మ్యాక్స్ క్యాష్ బ్యాక్ ఆఫ్ అబౌట్ $50 ఆన్ సెండింగ్ $500.
18: వేగం, నమ్మకం, ఫలదాయకం. లెమ్ఫై,
19: మూవింగ్ యువర్ మనీ ది రైట్ వే. నెక్స్ట్ టైం మీరు కెనడా నుండి డబ్బులు పంపాలా, జస్ట్ వన్ నేమ్, లెమ్ఫై.
20: లెమ్ఫై, ఫాస్ట్ మనీ, హ్యాపీ హోమ్స్.
21: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
14: వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా 101.3 FM. మీరు వింటున్నారు మీ ఆర్జే విజేతతో, అలాగే నాతో ఉన్నారు ఈరోజు మన గెస్ట్ ఆర్జే తేజు.
9: యాక్చువల్లీ విజేత, మదర్స్ డే గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తొచ్చింది.
14: ఏంటది తేజు?
9: సో ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో మనం చాలాసార్లు రెస్పాన్సిబిలిటీస్, వర్క్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రన్ అవుతూ ఉంటాం కదా. ఆ ప్రాసెస్లో మనం మన గురించి కేర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కేర్ చూపించే వాళ్ళకు కూడా కేర్ కావాలి కదా, ఏమంటారు?
14: తప్పకుండా కావాలి తేజు.
9: సో డిఫరెంట్ కంట్రీస్లో ఈ వీక్ని మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్గా జరుపుకుంటున్నారు. సో మనకు ఒక సింపుల్ రిమైండర్ ఇది, మన మెంటల్ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక చిన్న కన్వర్సేషన్ విత్ ఫ్రెండ్, ఒక ఈవినింగ్ వాక్ అండ్ అ కప్ ఆఫ్ టీ, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలు కదా మన మెంటల్ హెల్త్ని కాపాడుకోవడానికి.
14: కరెక్టే. ఎండ్ ఆఫ్ ద డే మనందరము ఒక పాజిటివ్ మైండ్ స్పేస్లో ఉంటే లైఫ్ కొంచెం ఈజీగా, లైటర్గా ఉంటుంది. సో లెట్స్ బీ కైండ్ టు ఆర్ సెల్ఫ్స్ అండ్ టు ద పీపుల్ అరౌండ్ అస్. ఇక మన షో ముగించే సమయం ఆసన్నమైంది. మన స్టూడియోలో టైం ఇప్పుడు ఖచ్చితంగా 7:56. అండ్ వెళ్లే ముందు మీ అందరికీ మదర్స్ డే స్పెషల్ విషెస్ ఫ్రమ్ విజయాస్ జ్యువెలరీ. వాళ్ళకి రెగ్యులర్ మంత్లీ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో టు ఫైండ్ అవుట్ మోర్ డీటెయిల్స్ విజిట్ విజయాస్ జ్యువెలరీ, లొకేటెడ్ అట్ 3341 మార్కమ్ రోడ్, స్కార్బ్రో. సో తేజు, ఈరోజు అయితే నేను మన షోని ఫుల్గా ఎంజాయ్ చేశాను, ద రియల్ కాన్వర్సేషన్స్ విత్ ఆర్ గెస్ట్ అండ్ నీతో కూడా.
9: యా సేమ్ విజేత, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ఫెల్ట్ కన్వర్సేషన్స్, ఫన్ మూమెంట్స్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్తో ఈ షో చాలా సూపర్ స్పెషల్ అనిపించింది నాకు. మన లిజనర్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ అస్. మళ్ళీ నెక్స్ట్ షోలో ఇంకా మంచి టాపిక్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే కనెక్టెడ్.
14: ఎస్, శుభరాత్రి. స్టే హ్యాపీ, స్టే కనెక్టెడ్. వింటూనే ఉండండి మార్నింగ్ రాగా 101.3 FM ఎవ్రీ సండే ఎట్ 7 PM.